అచిత్రులు. చిత్రలు కార్యక్రమ మే ఆప్ సభీ కా బహుత్ బహుత్ స్వాగత్. మే హూ ఆప్ కా దోస్త్ యూనుస్ ఖాన్. జానే మానే అభినేతా కుమార్ గౌరవ్ కో జన్మదిన్ కీ బహుత్ సారీ బధాయియాం. లవ్ స్టోరీ ఫిల్మ్ కా గానా

పాటాన అటారి ఏది హమర్ ధ్రువ ఊహే కి దేనా మేము ఉస్ దిన హమన్ అటారి మే రహెన్ ఫిర్ హమలా ఛోటపన్ మే పకడ్ కే గనియారి మే లేయిస్ ఊహా హమర్ లాలన్ పాలన్ హోయిస్ హమర్ మా కే నామ్ సుఖబతి ఔ పితాజీ కే నామ్ ఛనుక్ లాల్ రహిసే ఛే భాయి బహినీ రహే హెన్ దో భాయి చార్ బహినీ గరీబ్ హోనే కే నాతా ऐसे गुजारा बहुत दिन ले चलत रही से। अब जब मैं बड़े लड़की हूँ तो सब ज्ञान हो गए तो लोग लैका ला छोड़ के चल देवे भाई बहनी मन के पूरा देखभाल ला मैं करूँ। हमन छयो भाई बहनी में कोनो पढ़े लिखे नहीं है। हमार दाई है बांस गीत गावे और हमार बाबू बांस बजावे। माँ के साथ गुनगुनाए के जो आदत पड़ीस तो ऐसे पड़ीस कि वो एकदम लट लग गए। लट लगे तो मैं कर्मा ददरिया सुआ पड़की बांस गीत गा लेते रहे हूँ। माँ गावे आरू